అద్భుతమైన దానదా, ఫిగర్ ఫిగర్ దా, నీ సూపర్ ఫిగర్ దా, ఇంద ఫిగర్ కేతమైన దానదా. ఆట చీట చీట చీట చీయన్న టచ్ మీ, వైపు చీట చీట